శుభోదయా శుభోదయా ప్రీతియ స్నేహితుల నమస్కార్ నమస్కార్ నమస్కార్ రా కేదాయ్ ద్రావేను ధ్వని నాని పంచవర ఫ్యామి దుకే ఎల్ ఈ కనసు బెళగావి మొట్టమొదల సముదాయ బాణులి కేంద్ర నిమ్మొందిగిన హనుమాంజునాథ్ పై ఆత్మీయ స్నేహిత రే ఏదో నిమ్మొందిగి నావు స్పెషల్ కార్యక్రమ ఇవత్తిన కార్యక్రమದಲ್ಲಿ ಪೈಲ ಫಸ್ಟ್ ರವಿವಾರ ಸ್ಪೆಷಲ್ ನಡೀತಾ ಇದೆ. ಹೇಳಿ ಹೇಳಿ ಎದ್ದೇಳಿ ಬಂದ ಬಂದ ಮಂಜುನಾಥ್ ಪೈ ಬಂದ. ಇವತ್ತಿನ ವಿಷಯವೇನು ಅದೆಲ್ಲ ಈಗ ಹೇಳುದಿಲ್ಲ. ಪೈಲ ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಓಪನಿಂಗ್ ಗೀತೆ ಎಸ್ ಕೇಳಿ ಮಜಾ ಮಾಡಿ ಕೇಳ್ತಾ ಇದ್ದೀರಾ ವೇಣು ಧ್ವನಿ ನಾನಿ ಪಂಚೋರ ಫ್ಯಾಮ್ ಕೆ ಎಲ್ ಇ ಕನಸು.

బదుకు జటకా బండి, బదుకు జటకా బండి, విధి ఆదర సాహేబా, బదుకు జటకా బండి, విధి అదర సాహేబా, కుదురని అవను పేదంత పయనిగను, కుదురని అవను పేదంత పయనిగను, మధువెగో మసణకో గెంద కడెగోడు, పదకు